మూలరామ భవతాత్తవ సుప్రభాతం. శ్రీరామ దూత హనుమన్ యదునాథ దాస శ్రీ భీమసేన వర రౌక్య పురావతార శ్రీ వ్యాస హృత్ప్రియతమామిత శుద్ధ బుద్ధి శ్రీమధ్వరాజ భవతాత్తవ సుప్రభాతం. బ్రహ్మాజ్ఞయాదితి కులే బహుదోష పూర్ణే జాతోపి భక్తి భరితో భువనం సమస్తం. యోపీ పవోది విశదాంబర సంగ

సోమాన్ వయోద్భవ సమస్త సురాజమౌలే భూభార సంహరణ తోషిత కృష్ణమూర్తే బాహ్లీక రాజ బహురాజ సుధర్మ ధావన్ శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం శ్రీకృష్ణదేవ నృపతి సకలం.

పూర్ణబోధమతరమ్య సుధాబ్ధిచంద్ర శ్రీ గౌతమాన్వయ విభాసక భవ్య సూర్య శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం స్వీయాన్ సమస్త నిగమాన్.

సత్కర్మ మార్గ పరిహీనమతీవ దుష్టం దుష్కర్మ వారి దివహే పరితస్సు మగ్నం తద్భక్త భక్త పరిపూజన హి

ప్రతిభంజన విధావసి చండ భాను అకంశమాన కుదావలి సీత భాను మచ్చిత్త దోష తృణజాల

బ్రహ్మాండమూల శిఖరాంత సమస్త శోభీ వ్యాపాత్మరూపమనిశం పరితశ్చ పశ్యన్ అత్పాదకం చ పరమా